కాలనమితి ప్రతి సప్రదేశే కళ్యాణి వేదపుర నాయక ధర్మపత్ని సత్యాయుధం నిజసుతాయ గుహాయ దాత్రీ శ్రీకృష్ణ మారిగిరిజే తవ సుప్రభాతం.

కృష్ణమారి ఇది సప్తవధూ కలిశే శ్రీ కృష్ణమారి గిరిజ తవ సుప్రభాతం సూర్యేందు భూమ బుధ కీర్తి శుక్ర సౌర ప్రాధుజాది కచరీ విబుదైత సిద్ధి యోగీశ్వరైత తమహర్షి గణై అవేద్యే శ్రీ కృష్ణమారి గిరిజే తవ సుప్రభాతం.

దండమూపతీశ తి నివాస విభుమాకలు శ్రీకృష్ణ మారి గిరి తవ సుప్రభాతం హే నిందపత్ర వినివారిత సర్వరోగే జంభీర ముఖ్య ఫలమూల సుపుష్టిదాత్రీ హారిద్ర భస్మ పరిరక్షిత సర్వలోకే శ్రీకృష్ణ మారిగిరిజ తవ సుప్రభాతం ఋక్సామయాజుషముఖ శ్రుతిభిః తదంతైః నిత్యం స్తుతాపి తవ రూప గుణాన విజ్ఞైః తేష్వేవ పూర్ణ వసతిః సతతం ప్రక్షుప్తా శ్రీకృష్ణ మారి గిరిజే తవ సుప్రభాతం సోమాగ్ని సూర్యనయన విధుకండన గభాగీరథి సము